ద్రోణకలశ్చ ద్రోణకలశో మే ద్రోణకలశ్చ ద్రోణకలశ్చ చద్రోణకలశో ద్రోణకలశ్చ మే చద్రోణకలశో ద్రోణకలశ్చ మే

నారమదా యుడు హిందువు దాదము ఞాలమదాయుడం అప్పది యోసనే ఞాలమదాగ పిరిందది ఎడతీ.